గణపతి మనసాస్మరామి వశిష్ట మామ దేవాది వందిత మహాగణపతి వశిష్ట మామ దేవాది వందిత మహా గణపతి మహాదేవసుతం మహాదేవసుతం గురు గుణనుతం మహాదేవసుతం గురు గుణనుతం మారకోటి ప్రకాశం శాంతం మారకోటి ప్రకాశం శాంతం మహాకావ్యనాదవాది ప్రియం మహాకావ్యనాడవాది ప్రియం మోషిక వాహన మోదక ప్రియం మహాకావ్యనాడవాది ప్రియం మోషిక వాహన మోదక ప్రియం మహాగణపతి మహాగణపతి మనసాస్మరామి వశిష్ట మామ దేవాది వందిత మహా